చిత్తగా వాళ్ళందరి ఈత కోలకు పాటు గురం ఇలియా నానక్ హార సంగం ఈత దర్శనం దేఖ జీవాంగుర తేరా

నమో సూర్య సూర్య నమో చంద్ర చంద్రే నమో రాజ రాజే నమో ఇంద్రేంద్రే నమో అంధకారి నమో తేజ తేజే నమో బృంద బృందే నమో బీజ బీజే నమో రాజసం తామసం శాంత రూపే నమో బ్రహ్మ తతంగ తతంగ స్వరూపే నమో యోగ యోగే నమో జ్ఞాన జ్ఞానే నమో మంత్ర మంత్రే నమో ధ్యాన ధ్యానే నమో జ్యోతి జ్యోతి నమో జ్ఞాన జ్ఞానే నమో భోజ భోజే నమో పాన పానే

ఆహార నానికి బయటే నమస్కారం ప్రేమ సహజ ఆనంద సారి తండ్రి పాలి పరమానంద నరకు నివారో దారో జియో మన గౌరవం అమృత రాత్రియో శ్రీ కృష్ణ నారాయణ ఏక ఏక నిత్య గాంకి రంగ అనేక గోపాల్ దామోదర్ దీన్ దయాల్ దుఃఖ పంజన పూర్ణ కృపాల్ తండ్రి తండ్రి నామ బారిందార్ నానక జీవిత ఆధార్ ఉత్తమ ప్రేమ సార్ కే దర్శన అమూల్యూత లాల్ ఏ రతన సంత సమావత హోత్ ఉడహాల్ ఆప్ తరా దేతా హై నిత్తాల్ సఫల జీవన సఫల సాంకా భంగ జాతా మన లాగా హరిరంగ జాజా సౌద్ అనాహర్ వాద్య సంతోన్ అనంద కరే సౌ వాద్య సంతోన్ పాల మహాన్ సానాతే నానక ఉదరే సంకా సాక్షే కర్మ జోగి సోన కర్మి ఆయు కర్ దేతా ప్రభు ఆప్ మిలాయు మిత్రా దయల్ భయ సవరేణ అమృత నామ సార్ సంగలైన్ శత్రు తన్న భయ గురుదేవ పూర్ణ హోయి భగత్ జీ సేవ ఆజ జాల వికార సే రాసి రామ నామ సుర రచనా చేసి కర పర సార భయ ప్రాప్త హారి నానక నిలిన్ సేత్ హమారి రాజి యశుడు తరవ సంతనీత ఆవ తాన్ కే సాగర సీత సద్మని సహజ కు గన్ గన నామ సద్మని బసాయ కు హోయి సన్నిధాన సాయి ఇచ్చా తాటి పూర్ణ హోయి ప్రధాన జ్ఞాన ప్రేతనాన్ పదార్థ కమల ప్రదాసర చతుర్ సందర్శి గురు నానక నామ భజన మనసు గోవింద నామ సుందాని సగల మకాంత కేవల హర నామ గోవింద భగత కా మన విశ్రామ శోధ అపరాధ సార సంగత సంత కృపా తేజం తే సుత్త జాగా మసక కరం తప్పాయే జన్మ మరణ సాగా దుఃఖ నివార గులాబ సత్కార ఉదహార నిర్మల శోభా అమృత సాణీ ఏక నామ మన మహి సమాన్య దూత రోగ నిషే సహ ధర్మ సాగ నామ నిర్మల సాంకే ధర్మ సౌ